0: త్రీ స్టార్ కాస్మెటిక్స్ సార్ ఆ దుబాయ్ ప్లాజాకి, ఓ తొయిబ్ గార్మెంట్స్ సార్ ఆ చైనా ప్లాజాకి, కమాల్ గార్మెంట్స్ సార్ ఆ చైనా ప్లాజాకి, ఓ వర్సరవ సార్ ఆ లతంబర్ బజార్ కదా వస్తాం లబీకి లతంబర్ బజార్ కి, లతంబర్ వాళ్ళు జాన్ సార్ అడ్రస్ కుర్బాన్ లెష్కి లెష్కి నోట్ కి, హా లతంబర్ బజార్ కి కదా వస్తాం లబీకి ఖుషి గార్మెంట్స్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ సార్, వర్సరవ సార్ లతంబర్ బజార్ కి ముమన్ కాస్మెటిక్స్ సార్, డుమైల్ బజార్ కి కదా వస్తాం లబీకి సదఫ్ కాస్మెటిక్స్ సార, డుమైల్ బజార్ కి కదా వస్తాం లబీకి సదఫ్ కాస్మెటిక్స్ సార, తఖ్త్ నస్రతి వాళ్ళ దవాయిం జాన్ సార్ అడ్రస్ నోట్ కి, తఖ్త్ నస్రతి కి మిలావీ కదా వస్తారా, ఫహీమ్ హోల్ సేలర్ సార్, తఖ్త్ నస్రతి కి కదా వస్తాం లబీకి తఖ్త్ నస్రతి కి ఫహీమ్ హోల్ సేలర్ సార, నేమర్ డెకరేషన్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ సార్ హమ్ మిలావీకి, అంబేరికల కి కదా వస్తాం లబీకి ఉరూసా షాపింగ్ సెంటర్ సార, అంబేరికలా మిలావీకి ఉరూసా షాపింగ్ సెంటర్ సార, వర్సరవ సార కశ్మీరీ బేకరీ సార, సాబిరాబాద్ కో మిలావీకి జవాద్ కాస్మెటిక్స్ సార, ఇమ్రాన్ కాస్మెటిక్స్ సార, మిఠాఖిల్ కో మిలావీకి దుబాయ్ కాస్మెటిక్స్ సార, మిఠాఖిల్ కో మిలావీకి దుబాయ్ కాస్మెటిక్స్ సార, జీల్ చౌక్ కి మిలావీకి ఆదిల్ సూపర్ స్టోర్ సార, జీల్ చౌక్ కు మిలావీకి ఆదిల్ సూపర్ స్టోర్ సార, అఫ్సర్ అయూబ్ సార గమ్చి మజీద్ మాలుమాత్ పర్ టెలిఫోన్ కాల్ కవలిషియే పాసి పర్ 3703512175 బాందే, దీని అలా బతావస్త మిలావీకి దావుద్ గార్మెంట్స్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ సార, దావుద్ గార్మెంట్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ కమ్జీకి కుర్బాన్ మౌజూద్, దావుద్ గార్మెంట్స్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ ప మదీనా మార్కెట్ దుబాయ్ ప్లాజా కి గ్రౌండ్ ఫ్లోర్ బాందే, దుకాన్ నంబర్ సెలోరం కి మెయిన్ బజార్ కరెక్ట్ సిటీ కి మిలావీకి, దావుద్ గార్మెంట్స్ అండ్ కాస్మెటిక్స్ సెంటర్ మదీనా మార్కెట్ దుబాయ్ ప్లాజా సర్ నజదీక్ ఖ్వా బఖ్వా గ్రౌండ్ ఫ్లోర్ బాందే, దుకాన్ నంబర్ సెలోరం కి మెయిన్ కరక్ బజార్ కి, సర్వ సర చికమ్ది ఫారూక్ బాయ్ చికమ్ది ద డెలివరీ సెల్ మ్యాన్ హమ్ దే సర్ నంబర్ బాన్ రవిత హమ్ కౌలి శేఖం జి 0334 అది నంబర్ బాన్ రవిత హమ్ కౌలి శేఖం జి హాజీ ఫారూక్ అది సేఫ్ చికమ్ది జమంగ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ది కరక్ సిటీ కి, కరక్ సిటీ కి లాన్ ది బేస్మెంట్ కి చికమ్ది ద దుకాన్ ది ఉదగల్ జమంగ టూల్ న మెయిన్ వీ డిస్ట్రిబ్యూషన్ ది ఫారూక్ అది సేఫ్ నంబర్ జాన్ సర్ నోట్ కౌలి శే జాహిద్ ఖాన్ బగ హమ్ మౌజూద్ వి 0334356300 0334056300 మెయిన్ డిస్ట్రిబ్యూటర్ సార్, పేగామాత్ దర్శన్ కు వస్తాది పేగామాత్ రగల ది కుర్బాన్ రగజాన్ సర్ షరీకు మోజి వి థాంక్స్ ఫర్ ఉర్దూ బీచ్ యమ ఖాడిరా జ్యాదా మెహర్బానీ శుక్రియా నూర్ వైచి బై ప సాదలి సాంగ్ ప్లే కా బై జ అశ్విన్ యమాద్ వజరిస్తాన్ నా వాలికుమ అస్సలాం శుక్రియా డిరా జ్యాదా మెహర్బానీ కుర్బాన్ దస్ ఇదా కనా ఈ ప్రోగ్రామ్ బహాగా ప్లే కి ఈ ప్రోగ్రామ్ బహాగా తా సోరే కనా తుమ్ ది ఇండియా నా కాస్మెటిక్స్ పాకిస్తాన్ హవాలి సర్ ది దగా మాలుమాత్ దగా ఖబర్ హవాలా దగా ఖబర్ జమో ترمن دې زیات زړی دی ښا کله با کله وای زو کله زمامنی دا یو خبره باشنا منی میرے هم نفس میرا دل جو تم په خیر سړی مشی شرنګ یې خیس یت دې خدي قربان دې دروا وچ د کرک نه یما میرے هم نفس میرا دل جو تم وای چې اوس را لما او لس کله شي جرد تلی او مد خپلوانو کرم خادی و خیرات می خړلو خان دروا دې زیات مننه شکریا پروگرام کې د میسج کولو انډیا نه کاسمیټکس پاکستان حوالی سره معلومات درک چې انډیا نه کاسمیټکس پاکستان کې زموږ سره ډیر بهترین شیمپو هغه څوک چې بسر کې ویشتان داسې وی چې هغه ډیر زیات خارخ پکی وی سپونی پکی وی ویشتان غورځي کې یا ویشتانو کې ډیر زیات خشکی وی ډیر زیات تنگ راغلی یا ډیر زیات پخشی وی ډیر زیات کم دی پدی خبرو باندې مایوس شي وی چې مختلف قسمه پروډکټ می استعمال کړی دي مال مکمل رزلټ دی راغلی مال مکمل چې کم دی قربان سو مال مکمل چې کم دی نتیجه نه دراوستي زګ ډیر زیات پریشان یم کنه وشتان میں دوسری کی گی ماتھی کی گرسی کی پتیر تیر وشتان کی مچکم ڈیر جات خارخ تھی خوشکی بہ قسم ڈیر زیادہ سیوا دا سو کما چر تلاڑ چ مچا سر کین مچا سر سلوکم نے بالکل قربان اے پخ کی گا ہا ماتھی لکی کی ہمزار پروگرام تو لکی کی انڈیا نا کاسمیٹکس پاکستان زمنگ پ انڈیا نا کاسمیٹکس پاکستان کی ڈیر بہترین پروڈکٹ کم تو لکی کی انڈیا نا کریٹائن شیمپو انڈیا نا کریٹائن شیمپو چارہ پ پارا دی کم خلق وشتان چو گرزی گی ماتی گی دوزری کی گی خارخ پکی وی سورائی سیزن چمبل سپونی پکی وی مکمل استعمال کولی شی یو ہفتہ مکمل استعمال کا رزلٹ ادھر نکو دکاندار صاحب تے واپس کولی شی چرت ملاوی گی ناغ در تہم ماویل دی بار بار او بیا بیا وائی مکربان جان سر ایڈریس نوٹ کوئی خان
1: کسی بے خدا کی نماز تھی جسے رو دیا ہے
0: دینی لابو کتا سو والے چی منگا با مخ پانی لیر جات ایک نیز دی ورکوٹ ورکوٹ سری سری داری را غلی دی دا ماتی کی بیا را خیو جی پی بانی بلیڈنگ رازی مطلب وینت رازی او اغا مخ میں دیر جات بدرنگ شو دی سم دیر جات سر سر چاپون پی لگی دلی دی سم دیر جات پریشان ہے مکنا با چم مالت کو دون خادے خوشالے رنگنے سو کالے بلکل قربان راغلی دی بالکل قربان مش امرے گی خان.